వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు వాయుగురు.